మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్ పై నేటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

మార్చలేరు, కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు. ఖచ్చితంగా మీ అలవాట్లు మాత్రమే మీ భవిష్యత్తును మారుస్తాయి అని అన్నారు అబ్దుల్ కలాం గారు. ఈ స్ఫూర్తిదాయక సూక్తి అంతరార్థం ఏంటంటే, రేపు ఏం జరుగుతుందో ఊహించి భవిష్యత్తును నేరుగా మార్చడం ఎవరి తరము కాదు, కానీ నేడు మనం అలవర్చుకునే ప్రతి మంచి అలవాట్లు, క్రమశిక్షణ, కష్టపడే తత్వం రేపటి మన ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. కేవలం మంచి అలవాట్లు ఉంటే సరిపోదు, వాటిని ప్రతిరోజు క్రమం తప్పకుండా పాటించాలి. రోజు ఒక లక్ష్యం పెట్టుకొని ఆ రోజు దాన్ని సాధించటం అలవాటు చేసుకున్నట్లయితే మన భవిష్యత్తు ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. విన్నారు కదా శ్రోతలు, నేటి మంచి మాటను. ప్రతిరోజు మనం కూడా ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని తద్వారా మన జీవితంలో విజేతలుగా నిలుద్దాం.

మహిళల సాధికారత అంటే మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మరియు మానసికంగా తమ సొంత నిర్ణయాలు తీసుకోగలిగే స్వేచ్ఛను కలిగి ఉండటం. మహిళా సాధికారత అనేది కేవలం ఒక మహిళ ఎదుగుదల మాత్రమే కాదు, అది ఒక కుటుంబం, గ్రామం, ఊరు మరియు దేశం యొక్క సమగ్ర అభివృద్ధికి పునాది. మహిళా సాధికారత అంటే కేవలం మహిళలకు హక్కులు ఇవ్వటం మాత్రమే కాదు, సమాజంలో వారు పురుషులతో సమానంగా ఆత్మవిశ్వాసంతో స్వతంత్రంగా జీవించగలిగే వాతావరణాన్ని కల్పించటం. ఒక దేశ అభివృద్ధి ఆ దేశంలో ఉన్న మహిళల స్థితిగతులపైనే ఆధారపడి ఉంటుంది. విద్యా సాధికారతకు మొదటి మెట్టు చదువుకున్న మహిళ తన హక్కులను సులభంగా అర్థం చేసుకోగలదు. ఆడపిల్లల చదువు వలన సమాజంలో మూఢనమ్మకాలు నశించి తార్కిక ఆలోచన పెరుగుతుంది. మహిళలు ఉద్యోగాలు చేయటం లేదా సొంతంగా వ్యాపారాలు స్థాపించటం ద్వారా కుటుంబంలో నిర్ణయాత్మక శక్తి మారుతుంది. పురుషుడిపై ఆర్థికంగా ఆధారపడటం తగ్గినప్పుడు సమాజంలో మహిళలపై జరిగే వేధింపులు కూడా తగ్గుతాయి. కుటుంబంలో మరియు సమాజంలో ఏ నిర్ణయానైనా తీసుకునేటప్పుడు మహిళల అభిప్రాయాలను ప్రాధాన్యత ఇవ్వాలి. పురిట్లోనే ఆడపిల్లలను చంపటం, బాల్య వివాహాలు, గృహహింస వంటి సామాజిక రుగ్మతలకు చరమగీతం పాడాలి. మహిళల రక్షణ కోసం, వారి ప్రగతి కోసం మహిళా నాయకులే స్వయంగా చట్టాలను రూపొందించే స్థాయికి ఎదగాలి. మహిళలకు పురుషులతో సమానంగా గౌరవం, గుర్తింపు లభించాలి. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, మెరుగైన వైద్యం అందటం ముఖ్యం. మానసిక ప్రశాంతత గర్భస్థ సమయంలో ఎంతో అవసరం. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ గర్భిణీ స్త్రీలకు అండగా ఉండాలి. తద్వారా శిశువు కూడా ఆరోగ్యవంతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మహిళా సాధికారత సాధించినప్పుడు ఒక కుటుంబం, ఆపై సమాజం, అంతిమంగా దేశ సుభిక్షంగా ఉంటాయి. స్వామి వివేకానంద గారు అన్నట్లు, పక్షి ఒక రెక్కతో ఎగరలేదు, అలాగే మహిళలు ప్రగతి లేకుండా సమాజం ముందుకు సాగలేదు అని. అందుకే మహిళలు కేవలం గృహిణులుగా కాకుండా దేశ

ప్రగతి భాగస్వాములుగా గుర్తిద్దాం. ఒక మహిళ సాధికారత సాధించటం అంటే ఎవరిపైనా ఆధారపడకుండా తనకు తాను నిర్ణయం తీసుకోగలగడం. నిర్ణయం తీసుకోవడం అంటే ముఖ్యంగా ఆత్మస్థైర్యం కావాలి. మనకున్న ఈ డిజిటల్ యుగంలో మహిళలు ఇంకా వెనుకబడి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామీణ మహిళలు ఎంతోమందికి చదువు లేదు, తద్వారా వాళ్ళు సాంకేతిక ఎదుగుదలలో కూడా వెనుకబడిపోయి ఉన్నారు. సాంకేతిక జ్ఞానం వలన ఇతరులు వారిని మోసపుచ్చకుండా వారిని వారి కుటుంబాలను వారు కాపాడుకోవచ్చు. ముందుగా కొత్త విషయాలు తెలుసుకోవడానికి మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపించాలి. అంటే వ్యర్థమైనవి కాదు, మనకు, మన కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. శ్రోతలు, మహిళా సాధికారత గురించి కొన్ని విషయాలను ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నారు.

0: समझ गया भाई, जरूरी है, क्योंकि सेहत बोले तो जिंदगी और सेहत बोले तो खुशहाली।
1: విరామం తర్వాత వనితావాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ తిరిగి స్వాగతం. ఇప్పుడు వనితావాణి కార్యక్రమంలో వినండి ఈ పాట.

శ్రోతలు, వనిత వాణి కార్యక్రమంలో చక్కని పాటను విన్నారు కదా. శ్రోతలు, ఇప్పుడు వనిత వాణి కార్యక్రమంలో సాంకేతిక రంగంలో మహిళలు నేర్చుకోవలసిన కోర్సుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నేటి ఆధునిక యుగంలో సాధికారత సాధించాలి అంటే సాంకేతిక జ్ఞానం ఎంతో అవసరం. మహిళలు కొత్త సాంకేతిక జ్ఞానం గురించి నేర్చుకోవడానికి కొన్ని అద్భుతమైన వనరులు ఉన్నాయి. సాంకేతిక జ్ఞానం పెంచుకోవడానికి వలన ఉద్యోగ ఉపాధి అవకాశాలను మరింతగా పెంచుకోవచ్చు. టెక్నాలజీ అనగానే కోడింగ్ మాత్రమే కాదు, మీ నైపుణ్యాలను బట్టి ఆసక్తిని బట్టి ఎంచుకోవచ్చు. మీకు కోడింగ్ ఆసక్తి లేనట్లయితే వ్యాపారాలను ఆన్లైన్లో ఎలా ప్రమోట్ చేయాలో నేర్చుకోవచ్చు. ఇంకా సోషల్ మీడియా మేనేజ్మెంట్ గురించి నేర్చుకోవచ్చు. కోడింగ్ ఆసక్తి ఉన్నవారు జావా, పైథాన్, HTML నేర్చుకోవచ్చు. పైథాన్ ఇది సులువైన కంప్యూటర్ భాష. డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు బయటకు వెళ్ళి నేర్చుకునే సమయం లేనట్లయితే మీరు ఇంటి వద్ద ఉండి కూడా నేర్చుకోవచ్చు. రోజు కనీసం ఒక గంట సమయం కేటాయించి శ్రద్ధగా నేర్చుకోవాలి. సొంతంగా ఒక చిన్న వెబ్సైట్ను పేజీని తయారు చేయటం, సోషల్ మీడియా పోస్టర్లను డిజైన్ చేయటం వంటివి. కంప్యూటర్లో డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన బేసిక్ వీడియోలు చూసి వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మహిళల కోసం ఉచిత ప్రభుత్వ శిక్షణలు ఉన్నాయి, మహిళా ఈ హాత్. దీంట్లో చిన్న వ్యాపారాలు లేదా

ఆన్లైన్ బిజినెస్ చేయాలనుకునే వారికి మార్కెటింగ్ ఉచితంగా నేర్పిస్తారు. గూగుల్ ఉమెన్ విల్. గూగుల్ అందిస్తున్న ఈ ఉచిత డిజిటల్ అక్షరాస్యత ప్రోగ్రాం మహిళలకు వ్యాపార మరియు సాంకేతిక నైపుణ్యాలను నేర్పిస్తుంది. మొదట కంప్యూటర్ వాడకం, ఇంటర్నెట్ సెర్చ్, మెయిల్ పంపడం నేర్చుకోవాలి. మీకు డిజిటల్ డిజైనింగ్ ఇష్టం అని ఉన్నట్లయితే కాన్వా, ఫోటోగ్రఫీ నేర్చుకోవచ్చు. కోడింగ్ ఇష్టం అన్నట్లయితే పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ ఇష్టం ఉన్నవాళ్ళు నేర్చుకోవచ్చు. శ్రోతలు, మీరు ఇంతవరకు వనిత వాణి కార్యక్రమంలో సాంకేతిక రంగంలో మహిళలు నేర్చుకోవాల్సిన విషయాల గురించి తెలుసుకున్నారు.

0: శ్రోతలు, ఇప్పుడు వనితవాణి కార్యక్రమంలో అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనల గురించి తెలుసుకుందాం.
1: Thank you.

ఎంబి జాలీ బాయ్. రేపు ఉదయం 6 గంటలకు శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాస్వి మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా ప్రయాణించి రంగత్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు రంగత్ నుండి బయలుదేరి వెళ్లిన మార్గంలోనే తిరిగి ప్రయాణించి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంబి కమోటా. రేపు ఉదయం 6:15కు శ్రీవిజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8:30కు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంబి రాణి లక్ష్మి. రేపు ఉదయం 6:15కు శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీప్ చేరుతుంది. తిరిగి 8:40కు స్వరాజ్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంబి స్ట్రైట్ ఐలాండ్. రేపు ఉదయం 11:00కు శ్రీవిజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 1:00కు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీప్ చేరుతుంది. మరలా మధ్యాహ్నం 2:30కు స్వరాజ్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంబి రంగత్. రేపు ఉదయం 11:30కు శ్రీవిజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీప్ చేరుతుంది మరియు మధ్యాహ్నం 2:00కు స్వరాజ్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంబి కమోటా. రేపు మధ్యాహ్నం 2:30కు శ్రీవిజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి సాయంత్రం 4:30కు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీవిజయపురం చేరుతుంది. ఎంబి బారాటంగ్. రేపు సాయంత్రం 5:00కు శ్రీవిజయపురం నుండి బయలుదేరి తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30కు స్వరాజ్ ద్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ ద్వారా ప్రయాణించి శ్రీవిజయపురం చేరుతుంది. శ్రోతలు, మీరింతవరకు అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనలను విన్నారు. ఇప్పుడు వినండి

శ్రోతలు, నేటి వనిత వాణి కార్యక్రమంలో మహిళా సాధికారత గురించి తెలుసుకుంటూ చక్కని పాటలను విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.